అది హమకశ్వరం పయామిద్వహకి షక్కెన్నతి అన్నానే ద్వహికి యామిదకు షక్కెన్నతి అది హమకశ్వరం అవ్వో కవ్వలు తౌగా తిబి మీహం అలుందిరువా ఫనువా హుటే.

ఎవ్వెస్ అల్మకానుల అది ఎవ్వెస్ తెదుమగల్ లిబ్ మఖానుల అది అలికురనివి హామవె భయామగం వా ఫుతివ్వెస్ నతి అవ్వోహామెదు జదలు కురా మీహుం మీ సకుంగే తెరేంవే.

ఆఖరతుగా ఎఖలేగఫాన ఎబహీ రసూలాయ అల్లాహు నస్రు నుదివ్వానక మన్ హీకురామీహ ఫహె మచ్చ వలిజ్జహ దింగ్ ఏనా దంజహ బలాశ ఫహె ఏనా రేవి రేవ్ము ఏనా రుడి అన్న కంత నికం ఫిలాతో బలా బలాశే.

ఇక్కడ ఫస్ట్ మినిట్ హింగ్ ఆఫ్ ఇవ్వండి. ఇక డీగా స్టూడియో బాబు స్టూడియో మీదండి. ఈ టైం రిక్వెస్ట్ ಅಶೋಕ ಬಾಯಬೇಡ ಮುಗಿ ಫೋರ್ಸ್ ಆಯ್ತು ಆ ದಿವಸ ಬೈ ಪಿ ಎಸ್ ಎಮ್ ಏ ಮೇದು ಹೇಳ್ಕೋ ಸಿ ಎಫ್ ಎಮ್ ನೋ ಅದು ಹೇಗೆ ಮೀ ಪೇಜ್ ಮೆಸೇಜ್ ಕೂರ ಮುಂದಾಡಿ ಮೇ ಸಾಬು ಮನೆ ಕಾವಸ್ ಬರ ರೀತಿ ಲವೇ ಕಪ್ಪ ಬದಲ್ ಕೊಲ್ಲಾಣ.

అది కలేగఫాను మీస్తకున్న హజ్జం ఔ మగ్గువాలవ్వాష్ ఏరుం ఫేమౌ గయ్యాయ్ అనరూఫ జమలు మతీగా దురుతంతను ఎవరిం కలేగఫానుగ అరిహం అన్నానితే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాహమంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

ఎయ్యే, అది అల్లాహుగా షాయిరుతక ఎబహీ హదుయు కతిలుమాయ్, ఉదుహయా కతిలుమాయ్, హజ్జుగ అమలుతకాయ్, ఎనూ వెస్ దీనీ అమృతక మ్యాకుం హితా మీహా దన్నాష్, ఫహ ఎకంతవ్వని హిత్తవుగ తక్వా విరుఖంగ తెరేన్నే.